రమణీయ యజ్ఞధామ భామిని వరప్రద మనోహరం గురా విరామ ఉన్నతోన్నతం గురం.

శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మహారాజు.

శేషభోగ సాయినం విశేషభూషణోజ్వలం భూషమాన కింకిణీ విభీషణాది పోషణం సుషణాకృతాంబుజం విభీషణార్చితం పదం గోపాల బాలచార చోళ బాల కృష్ణమాశ్రయం.